మిహార్గడి మెందుర్కూరి ఎగారగడి ఫాణ్యాల మినెట్ అడోసం ముందే గెందవని దివేహిరాజ్ చేగాడు.

0: వాషింగ్టన్ డే సియాటో స్టేడియంగా మీ కుడం వద్ద అమెరికా ఆస్ట్రేలియా బాధకురామికి ప్రథమ హాఫ్కే కుడు నిమిగింది ఏరుగా దేలాన్ సింగారం అమెరికా ఒరిగా అది దేవన్ హాఫ్ అండ్ నుకుడు నేరుగా హమ్ గ్యామస్ దట్ ఈ ముమస్ భద్రత కామెదు విస్నాన్ షిమాస్ మీ హాసకు దటీమ బాద దిగమ్మ ఫుట్బాల్ ఆస్ట్రేలియా అది అమెరికాకి ఫుట్బాల్ బాద అరౌండ్ ఎగ్గు కంతకే దిగమ్మ లీగం బస్ పాకురే రిటైర్డ్ మీ ఫుట్బాల్ కొంతరి దిగమ్మ మీ కెరియర్ ఫోకొడుగా దిగమ్మ లీగస్ ఎబ్బకుడే హైతుగా మీ కుళంతరింగే తజుబాయ మీ కుళంతరింగే హునరా గాబిల్ కము గామీ టీమ ఏగే రంగుళు అసరే నూత ఏగే అడ్వాంటేజ్ తకే నెగిఫాకమ గబుల్ కురే
1: మీ అడవణ హీవణి అమెరికా హమ యగ్గీనువేస్ అమెరికాగే లీగు అరుగదవే దునియాగా నమ్మ షో రిటియా కుఫతి మీ కుళంతరింగ కముగా మీ నమ్మేస్ కుళంతరి మీ అమెరికాగే మేజర్ లీగు కుళే ఫెరివ అమెరికా ఫుట్బాల్ మీనే వరబ్బడు కొరియరు మెంగాస మీ దునియాగే ర్యాంకింగే సతారవనాగే అమెరికా ఎంగరు ఆస్ట్రేలియా మెతి మీ హతావిస్వనాగే తఫాతకే బహురి ఆస్ట్రేలియా లీవుగా రిటియా కొఫం తజరిబాకారు మొలతి కుళంతరింతక కుళేక మివగుతకు ఏ కాల మస్టూరు కుళంతరి నెహెన్నమేస్ హమ యుఎస్ కమితి కుళంతరి నబ్బదారు హమ వరం హునరు హమ దునియాగే ఫెంవరు ఎమ్మె మతి దెవగ ఇతం అహర బందె కుళపతి కుళంతరింగే తజరిబా ఏ లీగ దీవు హమ యగ్గిన సేగే అసరు మీ అమెరికాగే మెజర్ లీవ్ కుళే యుఎస్ కే హమ జువాన్ కుళంతరిన కురాన్ హమ ఏగే ఫేద హమ యగ్గిన సింబారతకు మీ హాతన మివని ఫెనిగెంగ వస్త మీ హాతన నవారస్తక తిరిస ఇతిహాస్ దివనహరుగ వరల్డ్ కప్ అమెరికా కుళను గ్రూప్ స్టేజ్ థిమ్ మెచుగేస్ దండ జిహి ఫైన్ నెహెన్ మే సదిమి ఉళని మిఫహరుగ ముబారాతుగా దేవన మెచు నునిమిగి మిహారు మేతి హాలండు స్కోక్ ఆఫ్ ఫెహమిమ అమెరికా హమ యగీన సేతఫాతు ఫుట్బాల్ తరగ్గి ఫై కన్నుని ఫుట్బాల్ కొరియర్ ఆఫ్ ఫై కన్ యతి సాబిత్ ఫ మిహారు
2: కొరియరం తకే బసనే హమ యగీన
0: సిమాస్ కే తస్కో బదల్ కురాన తో
1: అలోన హమ అది ఇతురు ఎల్లండు 30
0: అసదెన్
2: అలోండు స్మిహారో మ సిమాజా బస్వాని 30
0: సబక్ కేనే తో హమ పురింగ గతత
2: మిహమ యుఎస్ కే మెచక దేహ బెదేవన్
0: మెచ్చుగా దివన్ హాఫ్ ఎక్కిగా అడు మేము బదులు కురారు మిహారు మివని దండ కొలంతరి రా కొమ్మసరి బదులక ఎక్కిగా అడు మన ఫెనిగే మీ దాని ఆస్ట్రేలియాకి కొమ్మసరిగా బదులే మిహారు మీ టీమ్ ఆశమతి మిహాసము మెచ్చు హింగముందాగే మిహారు కలుమరాకి అడు షిమ్రి అవ్వకుందాం
2: దేవన హాఫ్ అండ్ నికుంగురు ఆస్ట్రేలియా దిక్కులు తిరిమి ఎరి తింకుళు తిని ఫేద తింకుళు తిన అడుగు ఫేమ దిక్కులు తిరిగి తింకుళు తిని హ నంబరు అన్ నంబరు సతార నంబర్ వెళ్తాను అడుగు పెరిగింది పూర్తి హాఫ్ నిమిగింది ఏరు మొత్తి దేశముకు అమెరికా కూరిగి మీరు దేవన హాఫ్ ఎనమట్టక అమెరికా కుంతిని బోడకాడ మడుకోలేమితుంది రెఫరీ కరిగండు అడాగి కొరియా అమెరికా కుంతరి ఫోన్ వాళ్ళు బోడ ఆస్ట్రేలియా పెనల్టీ అద్దెమాలను దిగుతూ బేరు అల్లు ఫసంగా వరగిన మెచ్చుగా మిహిమి మీ దేవన ఫర ఫరంగా తనమడ ఫ్యాన్ అనేక ఫరాఫి మెచ్చుగా దేవన హా ఫరాగి అమెరికా కుంతరి కొరియా ఫోన్ వాళ్ళు బోడ పెనల్టీ అద్దెమాలకు ఫ్యాన్ జీఫ్ దేవత గోస్ బేరువి రెఫరీ కరెంట్ ఫుమెస్ లాఫీ కోనర్ కప్ పేరు కోనర్ కప్ పేరు కమ్మకప్పుడు లెఫై నుకునే వారు మత మతింది ఏ బాల్ కుమిత్ర కుడి కుడి ఫర్షాకింగ్ ఆస్ మెదడు ఒక కారి అమెరికా కుమిత్రింగ్ ఎమ్మె హాఫ్ తరం బ్యాక్ కూడా ఫాత్ దీఫ్ ఏరియా తరం ఒక కీపర్ కీపర్ బోడ కొంట్రకు లాహ్ ఏరియా తరం బోడ కొడుకు ఫాత్ దమాలా బోడ మతి ఫ బాబా దా కొట్టాలా కూరి అరిమతి ఎవరి కుంతరిక పెనల్టీ ఎత్తరే నేను అనఫిరా అరిమతి కుంతరిక పెనల్టీ ఎత్తరే మీద కీపర్ దీఫి గోల్ దీని ఎత్తరే కీపర్ కొరే ఇతను ఆస్ట్రేలియా కుంతరికి సరి వెనక దిఫాక కురియ ఫోన్ వాళ్ళ బోళ బ్యాక్ వాళ్ళ ఫాదర్ దీప్ రోబిన్సన్ నిమ్ బోళ కురియ ఫోన్ వాళ్ళ మెత్తన క్యారింగ్ అమెరికా హాఫ్ తరే ఆస్ట్రేలియా కుంతరి బోల్ అత్లాగి కురియమ్మైన అరిమతి కారి కురియంగా సాఫ్ మెదవరు పెనల్టీ కారికే జైలియా కారి బోడు అమెరికా కుంతరిగా నట్టు వాఫ్ నగాదే మూడని అమెరికా కుంతరి వెట్టి ఆస్ట్రేలియా కుంతరి వెట్టి మెదనమైన ఆస్ట్రేడ్ కు అమ్మి దక్కి లేస్మా దేవన్ హాఫ్ షాగి ఎమ్మినెట్ కులేఫ ఫుర్త్ మాఫ్ నిమిగింది ఆరు దేశ మహం కురియోతి అమెరికా ఆ మిహాసే నతీజా బదులు నాశనమతి kuria fonmali bola mi faru america kontri kuria ding australia after in australia kontri di fa ko kuria fonmali bola america senza cal di malo medun ga kari australia kontri infatti gli latan con le fatto e tre ore kontri ga difen bola slav da con le fatto di bola australia kontri kuria fonmali as senza cal di malo america after in be america gelden senza cal di malo america after Medro Frasco Australia half train di bola America country bola fantam tre Australia country foul curi curi foul da gol che America le fece ho senza cadde mano bava curi fono vada medeni Tilmer da gol fahata medeni fatto rima rima ne fratto animati curi di bola Richard Attaf curi difi incontri che in arrivati in Uacchiari America half in battle tangola fatta metro Uacchiari incontri in Uacchiari back with fatta America half to rim vedi back with fatta area to keeper keeper curi di area medà e sabo incontri Tillman Tillman in fratto animati in bola tle metro Uacchiari in curi in adetto ma sei con il Freeman Attaf tangola fatta e tre curi incontri che Adamson e metro in incontri bola tle arrivati in Jim Brilaf metteren kulaf tangula fatan ne kari hor kulunti ke Tillman me jassali metu ka kari ne kas fat America half ten America kulunti ari mati hor kulunti din bol Adams Bradlaf Rima Rima ne kas Adams medini America half ten America kulunti ne kuria din bol Mekki ne tava bar kuria fonuali Australia half ten Australia kulunti bol di fa kuria ten America kulunti bol ne metre ne kas Australia kulunti fa Fall half on 10 minute kulef. Match with Salis a minute kulef hanger. Furtama of Nimigan there on a Tija Moti, America, the Larja, Australia, and Nerji Kulum Fatai, America Kulunta in Korea, Robinson, and second man back of Fahate, America half the Kulunta at Diff. Dim. Richards Richards Korea for Nabla have made that some ball at Dest Morelli as Tangle Fat and Casdi Medron Gari who contributed in a Korean and Cadista. Dest to Tangle and Terran Dimbo Adams at Lamar when Korea was for Hata Diff, Hatu Medron Gari and Matinoga Kari who contributed Australia half today. At the Furtam half was Hama Diakala got Gadis Alman and Fenning Algon Danonga Guinea Bola. If I match dominant go America contributing Korea. Me fortuna fa nemmeno ball position a better had 10% goti America 30% goti Australia colmo tren Australia half tren e me back la fate area Canada maggior country è gol di tren back la fate di block keeper di fa curi fono al ball senza cal carry half me davore senza cal carry me tren con le arrivati nel ball America country at half curi di ball Robinson at lang half me da sam Australia half tren curi gela back la fate di ball destro atli Atlan Frat Arimati Huri Robinson Robinson Kuria Dimbala Medor Penetry carrying Arimati Australia half the America country Dierek and Farat Midi half Kimedai Sabun Dierek and Kunti Atlaf Kimedai Samanifrat Arimati and Kas Tillman Tillman Tangle Fat and Kunti and Robinson Deep and Tackle carrying Bola Tang Richard Smith and Yasin Sakal Kola Dimbala Kunti Adams and Atlaf and Kas Medro carry Kuria Deep America half terrain Atla Tangle Fat Kuria and Kunti and Kuria Arimacha Medine Reams Reem Atla Korea Robinson Robinson Bola Atlan Korea Dimbola Tangle Barwe Jim Far Jassa Devone Australia Country America Half Ten Atlan Korea Devete Mone Senza Cal Tre Country Fata Dimbola Atla Hane Farato Arimati In Kule Lefi Italiano Miri Bola Control Kofa Kario Country Natto Afghe Area Canadi Ma Gela Penalti Tre Nava Dengie Bola Penalti Ria Tere Mi Faro America Country Di Fakro Be Area Bero Mone Casli Beto Ma Sei Kure Nim Tore Tore Bola Atla Ramo Tre America Country Bola Atla Fata Korea Dimbola Aram Bedone Ekra Kui Ma Eka Negozio Area Tre America Country Avanne Ni Tangle Fato Gabriel Australia Country Keeper Con Atto affikari di akunti kan atto jei bola mi faru di ek. Kuri mutu ek kunti ke aga jifa belgon kuri efono adi bola corner kam medie. Bara rit ko kuri efono adi bola anun dan nwani me belgon tangkule speed davvi ekari kuri tin number kunti ya bola. Jazi ke sifat ta foti tin number kunti ya sakati ke jazi ke sifat ta feri atene. Nehna smati mi har corner ka beru America libe hatar wana corner mechuge havana corner කොන නගාදනි ටිල්මන් වනිමි ෘතම නඩු ජාදී ඇමරිකා Curie nagati per la gol di Atterre mi fa se la contenti di fare per la penetrazione non care atleti fa con la matematica di Curie fuori area canadi mallo America contro in bol un tango le fatte di bol libeto ma se con il fatto con la serie da contenti atta fino a fine atta hanno fatto arrivare c'è Curie di bol Freeman al dibunire tango le fatte America half tre gori America contro in medini Rim Adams Adams atleti medino a Caris medino a Frasco Arimatino con la carica per Coluntri a Dimbola, il matematico di Funa Penelteri a Bonemica contro il gol di Canada in mano contro con la Tillman, Aria Cari, Aria Gari, Matti Morni, Rio Funa di Curimati per Coluntri a Giro Diego Tosani, che scorre le commedie. E fe con il fatto per Coluntri a Giassari nel Bolle Fari, Matino con la carica per Fanno il fatto per Coluntri a Divi, in Curia Divi, Freeman. Curie di Mola Tempe nel Tria Canad, ma Curie di Gela Destimo nel Curie Nagad, ma non Curie Matteo Conti a Gajif con la Cabello. Devo una half mi armati Hammin at Kuleifa. Metti che fanno sas demin at Kuleifa mi armati. America è corner una gadeni e Tilban Nagadem. Nagad in bola penetri a Tren. America contro in Curie Fonovada, uno per tre mi fa un motivo. Australia contro in Curie Tifa. Referee Carino Fumelas. Vigi numero contro in Belgona, adi Australia contro in De contro in Geneva, Australia di Dias numero Tine. Sarkati. De contro in Asia Friva, da Cale, De contro in Sito Farvaca, nulla. Kulung Beverage, Kulung Vatalang, Engi, Saba, Bola Vatalang, Bola da Facura, referee mi ha. A minute kule fava fa match ke fansa 10 minute kule fengero prathama fa ne megen deru des megen natija ke america mat kule ga des kulun fa sai kurie fonwa de bol america half tere america kulte bol atle ar match je fari medru ga kyari mad mad sensa ka dimang kule mo kurie men america half tere asta ole fato sensa ka dimang kulte en ar match de bol atle medru horosko vadi ken kurie en asa mat mat kurie fon wal bol kontra kol la fi an number kulte ria mekani kari dia australia kulte ria hore na bol je hore na bol die vero ello australia le foto Le fengello Australia con tre un penalty ad mano e Curie Gela e Libola America con tre bolle già sa devono fare Australia con tre atlaf Curie Dimbola se America con tre fatta e un half tre in as senza se calcare arrivati Curie Robinson Robinson Curie Dimbola atlaf Curie Fonovale mette una squadra bar Curie Fonovale per le penalty attene le buone keeper Dia minat kulev mihar moti fahu hafu match ke fan sas fast minat kulev. Australia kontrin kuriya final bola America half ter America kontrin. Australia half ter kuriya final bola ke Australia kontrin medro ho rasko America half ter vadigan down ter etno. America kontrin moti fahu ko leaf e jam moti. Australia medro carry. Italiano mihar moti vettifa. America kontrin arindo Carlos da Kaif referee. Il nuovo numero contro a Pepi Colum Fasani il first number Robinson Colum Fasani Australia contro in Arimati di Mola contro quella curta con le tre gira da un tre che merca con un tre da beh con la fatto con un tre una bolla un curia fonale di cosa sa rimatti che ma che bello che dì Australia che il me America after back la fatta e bola medro cari gira la back la fatta va di che fatto con un tre che ne medro con questo curia fonale di bola half che medin sa armetti roga cari con un tre bolon fumara curia fonale di bola Adam Sutlef America after Atlafen tango le fatto con un tre già sali Rimney e Curie Dimbola rimati in atleta fanno che ha sfato ಮೇತರಿ ಅವರು ಕುಳಿತರಿಯ ರೀಮ್ ದೀಪ್ ರೀಮ್ ಅವಳ ಹತ್ತಿರ ಅನಿಫಾ ತಾಳಮತಿ ಕುರಿಯ ದಿಂಬಳ ಹತ್ತಿರ ಕುರಿಯ ದಿಂಬಳ ರಾಬಿನ್ಸನ್ ಕುರಿಯ ಫೋನೋ ಆದ ಬೋಳೆ ತಿರಿತಿರಿಂಗ ಇವರ ಬಾರ ಕುರಿಯ ಫೋನೋ ಆದ ಬೋಳೆ ಎಂಡ ಮೆಸ್ ಅತ್ತಾಫಿ ಬೋಳ್ ಇವರಿಗೆ ಕುಳಿತರಿಂಗ ಹತ್ತಿರ ಹಾಫ್ ಮೆದವರ ಪೆನಲ್ಟಿ ಯಾಕಾರಿ ಜಿಹಿಲ್ ಹಾಫ್ ತಂಗಳ ಫಾತ್ ಕುರಿ ಕುಳಿತು ಎಣ್ಣೆ ಬೋಳೆ ಫ್ಯಾಂಗ್ ಏರಿಯಾ ದಿಮ ಜಿಹಿಲನಿ ಜಿಹಿಲ್ ಹಾಫ್ ನಗಾ ದೇವೇತೋ ಮೂರನೇ ಫಸ್ಟ್ ನಂಬರ್ ರಾಬಿನ್ಸನ್ ತಂಗಳ ಫಾತ್ ಕ್ಯಾಸ್ ದೀವಿ ಎಡಮ್ಸ ಎಡಮ್ಸನ್ ಸಹ ಕುಳಾ ದಿಮಾದ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತರೆ ಹುರಿ ಅಮೆರಿಕಾ ಕುಳಿತರೆ ಬೋಳತ್ತಿನ ಮಡವಣ ಕುರಿಯ ಗೊಸ ರಿಚರ್ಡ್ ಸಹ ಕುರಿಯ ನಗಾ ದಿ ಪೆನಲ್ಟಿ ಯಾಕಾರಿ ಹುರಿ ಕುಳಿತರೆ ದಿಂಬಳ ಡೆಸ್ಟ್ ವೈ ಡೆಸ್ಟ್ ಬೋಳೆ ಫ್ಯಾಂಗ್ ಕುರಿಮತಿ ಹುರಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರೆ ನಟ್ಟು ತಂಗಳ ಫಾತ್ ಕೆಸಾರಿ ಮತ್ತೆ ರೋಗಾಕಾರಿ ಹುರಿ ಕುಳಿತರೆ ಏನು ಕುರಿಯ ದಿಂಬಳ ಪೆನಲ್ಟಿ ದಿಮಾದ ಕುರಿಯ ಫೋನ್ ಅಲ್ಲಿ ಮಾಡ ಬಾರಲ್ಲ ಅದು ಮಣಿಯಾಸ್ ಪೆನಲ್ಟಿ ಹತ್ತಿರ ಫೆನಜಿ ಗೋಲ್ ಗಾರಿ ಮತ್ತೆ ಹಿಂದೆ ಗೊತ್ತ ಗೊಸ್ ಬೇರ್ ಗೋಲ್ ಕುರಿಮತಿ ಲೀಫ್ ಹೆಜ್ಜೆ ಹೊಮ್ಮೆ ಬಾರ ಮಿನಿಟ್ ಕೊಡಿ ಹೆಜ್ಜೆ ಮಿಹಾರು ದೇವನ ಹಾಫ್ ಮೆಚ್ಚುಗೆ ಫಾನ್ಸ ಸೆವೆನ್ ಮಿನಿಟ್ ಕೊಡಿ ಗೋಲ್ ಕುರಿಮತಿ ಬೋಳ ಕುರಿಯ ಫೋನ್ ವಾದ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರಿ ಬೋಳೆ ಫ್ಯಾಮ್ ಆಗುತ್ತಾರೆ ಕಾರ್ಯ ಅಮೆರಿಕ ಕುಳಿತರಿಯ ಬೋಳ ಬೇರೆ ಕೊಲ್ಲಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾಗೆ ಎಲ್ಲವೇ ಎಲ್ಲಂಗ ಸ್ನೇಹಿತರೆ ಹೇಳಿ ಕುಳಿತರಿಕ ಕುರಿಯ ಅರಿಮತಿ ಮೆದುರು ಅಕ್ಕಾರಿ ಅವರು ಕುಳಿತ ದಿಂಬಳ ಮಡಬಣ ಕುಳಿದ ಕುರಿಯ ತಂಗಳು ಎತ್ತರೆ ಜಸ್ಸಾಲಿ ಎತ್ತರೆ ಅವರು ಕುಳಿತ ಮೆದುರು ಅಕ್ಕಾರಿ ಕುರಿಯ ದೀವಿ ಅರಿಮತಿ ರೋಗ ಅರಿಮತಿ ರೋಗ ಅಕ್ಕಾರಿ ಸೆನ್ಸ ದಿಮಾದು ಕುರಿಯ ದಿಂಬಳ ಹಾಫ್ ಮೆದಾ ಸಾಬು ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರೆ ಬೋಳೆ ಫೆಂದ ಅಂತ ಎಟ್ಟು ನೀತ್ ಬೋಳ್ ದಿಬುಣಿ ಫಸ್ಟ್ ನಂಬರ್ ಕುಳಿತರೆ ನಗಾ ದೀಫಿ ಗೋಲ್ ಎತ್ತರೆ ಅವ್ರಿಗೆ ಕುಳಿತರಿ ಅಮೆರಿಕ ಕುಳಿತರೆ ಬೋಲಂ ಬೇರೆ ಕೊಲ್ಲಿ ಕೋಣರ ಕ ಬೇರೆ ಮಿದ್ದಿ ಅಮೆರಿಕ ಕುಳಿತರಿಯ ಅಬುಣೆ ರೀಮ್ ಅಬುಣೆ ಕೋಣರೆ ನೂಣೆ ರೆಫ್ರಿ ಶಾರ ಕೊಲ್ಲ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಲಿಬೆ ತಿಮ್ಮಣ ಕೋಣರು ಮೆಚ್ಚುಗೆ ನೋಬಣ ಕೋಣರು ಆಮೇಲೆ ರೆಫ್ರಿ ಕರೆಯಂಡು ಅಡು ಫುಮಲ್ಲಿ ಅಡು ಇಫ್ ಅದೇನು ರೆಫ್ರಿ ದುವಾತ ಮಿ ಫೆಂಡನಿ ಕೋಣರುಣ್ಣಿ ಅಣಕ್ಯಾಸ್ ರೆಫ್ರಿ ಕರೆಯಂಡು ಫುಮಲ್ಲಿ ಆಫ್ ರೆಫ್ರಿ ಮಿಹಾರ ವಾಹ ದಕ್ಕಾದಾನಿ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಲೆಕ್ಕಿಯ ಆಸ್ಟ್ರೇಲಿಯಾಗೆ ಕುಳಿತರಿಯ ವಾಹ ದಕ್ಕಾದ ಬೆಂದಾಳು ಮತ್ತು ಈಶಾನ್ಯದಾಗೆ ಸಾದ ಮಿನಿಟ್ ಕೂಡ ಲೈಫ್ ಮಿಹಾರ್ ಮತಿ ಫಾವ್ ಹಾಫ್ ಮೆಚ್ಚುಗೆ ಫಾನ್ಸಾಸ್ ನೋ ಮಿನಿಟ್ ಕೂಡ ಲೈಫ್ ದೇಶ ಮಗು ಕೂಡಿಗೆ ಮತಿ ಅಮೆರಿಕ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಲೇಕಿಯ ಫಾರ್ವಾದಿನ ಮಟ್ಟಕ ಮಿಹಾರ್ ಹೀತ ನಡ ಅರಾಫಿ ಸಾದ ಮಿನಿಟ್ ಕೂಡ ಲೈಫ್ ದೇಶ ಮಗು ಕೂಡಿಗೆ ಮತಿ ಅಮೆರಿಕ ಅಮೆರಿಕ ಜಿ ದೇವಣ ನಾಡು ವಿ ಆರ್ ಉಫ್ಸೆಟ್ ತೋ ಬಲಾಫ್ ನಿಮ್ಮಣಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರೆಕು ಅರಂಗುಳೆ ನಿಮಿಹಾರು ವಿಹಿ ನಂಬರ್ ಕುಳಿತರೆ ಕೋಚ್ ಬಾಹ ದಕ್ಕಾಲ ಐ ಆಸ್ಟ್ರೇಲಿಯಾಂಗಾರ ಅಥರ್ವಣ ಕುಳಿತರಿಯ ತಿಂಕುಳಿತರೆ ಮಿಹಾರ ಮಿತಿ ಬದಲು ಕೊಫ ಹ್ಯಾಂಡ್ ನಂಬರು ಲೆಕ್ಕಿ ಮಿಹಾರ್ ವಹಿತರನ್ನ ಹಾಕಿ ದಣು ಫ್ಯಾಬಾಲ್ ಹಿಂಗಾಲ ಫಾರ್ಗ್ ಬದ್ದಾನೆ ಎನ್ನ ಈ ಬದಲು ಅವಿ ನಂಬರ್ ಕುಳಿತರೆ ಏರಿಕೆ ಮಾಡ್ಕೊಂಡು ಅದಿ ಸ್ಕ್ರೀಕೊಂಡು ಫೇನೆ ಬದಲು ಆಗೋತೆ ಮೆಚ್ಚುಗೆ ಫಸ್ಟ್ ತೋಳ್ಸ್ ಮೇಟ್ ಕುಳಿ ಮಿಹಾರ್ ಮೋತಿ ದೇಶ ಮಗು ಅಮೆರಿಕಾ ಕುಳಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾಗೆ ವಿಹಿ ನಂಬರ್ ಕುಳಿ ಅರಣಿಯ ಕುಳಿ ದಂಡವಾದ ಹ್ಯಾಂಡ್ ನಂಬರು ಮಿ ಫೇಬಿ ಹ್ಯಾಂಡ್ ನಂಬರು ಕುಳಿತರಿ ಬಂದ ಲೆಕ್ಕಿಗೆ ಬದಲು ವಿಹಿ ನಂಬರ್ ಕುಳಿತರಿ ಅಮೆರಿಕಾ ಗೋಲ್ ಪಟು ಲೀಗ್ ಗೋಲ್ ಕುರಿಮತಿ ಲೀಫ್ ಎಜ್ಜು ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಮೆದರು ಹೊರಸ್ವಗಿಂಗ್ ಹಾಸ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತೆರೆ ಅಮೆರಿಕ ಕುಳಿತರಿ ಅಫುಮ್ ಮ್ಯಾಂಗ್ ಅರಿ ಹೆಣ್ಣು ಮೆಸ್ ಏನು ಬಹುಮತಿ ಪೆಪಿ ಬಹುಮತಿ ಆಗುತ್ತೆ ಹಾಸ್ ಬೇರ್ ವಿ ಮೆದರು ಕ್ಯಾರಿಂಗ್ ಅರಿಮತಿ ಲೀಫ್ ಹೆಂಗ್ ಎಲ್ಲ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರಿ ಎಲ್ಲಿ ಬೋಳ ಮೆದರು ಕ್ಯಾರಿ ಬೋಲ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲ್ ಸೆಂಟ್ ಸಾಕಿಮ ಅರಿಮತಿ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲ್ ಬೋಳ ಅತ್ಲಾಮಿ ಅಣ್ಣನಿ ಅಮೆರಿಕ ಕುಳಿತರಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತೆರೆ ಸೇರಿ ಹತ್ತಿರ ವರ್ಣಿ ಕುಳಿತರೆ ಕೂಸ್ಕೊಂಡು ಜಸ್ಸಾದ ಬೋಳ ತಂಗಳೆ ಬಾರ್ ವಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರಿ ಅತ್ಲಾಫಿ ಅತ್ಲಾ ದಿಫಾಕ ಕುರಿಯ ಫೋನ್ ಬೋಳ ಅತ್ತಾಗಿ ಮಿದನ್ ಸೆನ್ಸ್ ಕಾರ್ಯ ಕುರಿಯ ದಿಂಬೋಳ ಕೂಸ್ಕೊಂಬೆ ಅವರೇ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತರೆ ಸೇರಿ ಹತ್ತಿರ ವರ್ಣನಿ ವದಜ್ಜೆ ಪೆನತ್ರೆ ಹೆಂಗೆ ಕುಳಿತರೆ ವರ್ಣನೆ ಗೋಲ್ ಮಾ ಜಿಲಾಫ್ ಕಾರ್ಯ ಕುಳಿತರೆ ನಟ್ಟು ತಂಗಳ ಫಾದ ದಿಂಬೋಳ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಮಾಬೋಡ ಬಾರ್ ವಿ ಮಿಫಾರು ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಓಲ್ ಪೆಟ್ಟ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಗೋಲ್ಗೆ ಹುರಸ್ ದಂಡ ಮತ್ತೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ದೇವತ್ತ ಫಾಫನ್ ಸೋಳ ಮೇಟ್ ಕೊಳಿ ಮೆಚ್ಕೊಳಿ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಎಮ್ ಮೇಟ್ ಕೊಳಿ ದೇಶ ಕೂಡಿಗೆ ಮತ್ತೆ ಅಮೆರಿಕ ಲೀಫೆ ಜೊಹ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾದ ನಿಮಿಹಾರ ಎಣ್ಣೆ ಸ್ಕೂಲಂತ್ರಿ ಆಳ್ಗೊಂಡೆ ಅವತ್ತು ಅದೇ ಸತಿ ವೆಟ್ಟಿ ಫೈತಿನ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಂತ್ರಿ ವೆಟ್ಟು ಮತ ಅದು ಮೀರೆಗೆ ಮೆಚ್ಚಪ್ಪ ಆದರೂ ಆಳ್ಗೊಂಡು ದಣ್ಣು ಅಂಡ್ ಕುರಿಸ್ ದಣ್ಣು ಅಲ್ಲಿ ಮಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಮ ಬಿಹಾರ ರಂಗಳ ಕುಳುಮೆ ಕುಳುವೆ ತ ಫೆಣಿಗೆ ನೆನ್ನುದೇ ಎಣ್ಣವೆಸ್ ಅಮೆರಿಕಾ ಬರ ರಂಗಳ ಕುಳೆ ತಂಗಳ ಮಣ ಫೆಣಿಗೆ ಎಂಬಿದ್ದಾನೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತಿನ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ಬೋಳ ಸಂಬಂಧ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನಿ ಅತ್ಲಾ ಕುಳಿತಂಗಳ ಫಾತಿ ಜೇಲಿ ಹೊತ್ತು ಕಾರಿದ್ದು ಅಮೆರಿಕಾ ಕುಳಿತಿಯಾಗಿ ಜೀಫ್ ಬೋಳ ದಿ ಬೇರೆ ಎಲ್ಲೂ ಹಾಫ್ ಮೆದಾಯ ಸಾಬು ಎಲ್ಲನಿ ಎಲ್ಲಿ ಬೋಳ ಮೆದುರು ಕ್ಯಾಸ್ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ಕುರಿಯ ಫೋನ್ ಅದು ಬಳ ಸಾಬ್ ಮೆದಾಯ ಸಾಬು ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತಿನ ಬೇರೆ ಮಿ ಫಾರ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತಿಯಾಗಿ ಜೀಫ್ ಬೇರೆ ಎಲ್ಲೂ ಅಮೆರಿಕಾ ಜೀಫ್ ಮೂರ್ತಿ ಫೌ ಹಾಫ್ ಮಿಹಾರ್ ಮೋತಿ ಸತಾರ ಮೀಟ್ ಕುಳಿ ಮಿಹಾರ್ ಅಷಾರ ಮೀಟ್ ಕುಳಿ ಫುರಿಹಾಂ ಮೆಚ್ಚುಗೆ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ತಿಮ್ ಮೀಟ್ ಕುಳಿ ಫುರಿಹಾಂ ವೀರ್ ಮೋತಿ ದೇಶ ಕುಳಿ ಮೋತಿ ಅಮೆರಿಕಾ ಅಮೆರಿಕಾ ಹಾಫ್ ತೆರೆ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ಅತ್ಲಾ ಫಣೆ ಫ್ರಾತ್ ಅರಿಮತಿ ಕುರಿಯ ದಿಂಬೋಳ ರೀಮ್ ರೀಮ್ ಅತ್ಲಾ ಕುರಿಯ ದೀಫಿ ರಿಚರ್ಡ್ ಸರ್ ರಿಚರ್ಡ್ ಕುರಿಯ ಫೋನ್ ಬರ್ದಿ ಬೇರೆ ಕುಳಿತಾಗ ಜೀಫ್ ಅಮೆರಿಕಾಗೆ ಎಲ್ಲೂ ಪೆನರ್ತಾರೆ ಎಲ್ಲಿ ಬೋಳ ಕೊಂಡ್ರಿ ಗೋಲ್ ದೇರಿ ಅದಿಮಾಲ ಫಾತ್ ಎಂಬುಲ್ಲ ಕಾರಿ ಹುಡುಗ ಕುಳಿತಂಗ ನಟ್ಟೋದ ಅಂತಾರೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನಿ ಅತ್ಲಾ ಅತ್ಲಾಂಗ್ ಏರಿಯಾ ಬೇರೆ ಮಡೋ ಬೋಳೆ ಫೇಮಸ್ ಅಣೆ ಫ್ರಾತ್ ಅನುಮತಿ ಹುಡುಗ ಕುಳಿತೀಯ ದಿಂಬೋಳ ಅತ್ಲಾ ಬಾರ ಕುರಿಯ ದ್ವೇಲ ಫೆಸಂಗ ಮಡು ಜೀಲಾಫ್ ತಂಗೊಳ್ಳಿ ಫಾತು ಎತ್ತರೆ ಹುಡುಗ ಕುಳಿತೀಕ ಏನೋ ಪೆನಲ್ಟಿ ಹತ್ತಿರ ಫಹತ್ ದೀಫ್ ಏರಿಯಾ ಬೇರೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನ ದಿಂಬೋಳ ಅತ್ಲಾಂಗ್ ಮಡೋಣ ಕುರಿಯ ಮೇನೇ ಹಾಫ್ಗೆ ಮೆದ್ದವರೆ ಮೆದುವ ಕ್ಯಾನ್ಸಲ್ ಸಕದ ಮ್ಯಾಸ್ ಮೆದುರು ಹೊರಸ್ಗೋ ಅಮೆರಿಕಾ ಹಾಫ್ ತಿರಿಯ ವದಗಿನ ಕುರಿಯಂಗ್ ಆಸ್ ಬೋಳೆ ಫೆ ಮಡು ಜೀಲಾ ಕಾರ್ಯ ಹಿಡಿದು ಕುಳಿತೀನಿ ನಟ್ಟು ಆಫ ತಂಗೊಳ್ಳಿ ಫಹತು ದಿಂಬೋಳ ಬ್ಯಾಕೊಳ ಫಹತ ಮೇನೇ ಹಾಫ್ಗೆ ಮೆದಿಂಗ್ ಮೆದವರು ಸೆನ್ಸಕದ ಕ್ಯಾರಿ ಅತ್ಲಾ ಕುರಿಯ ಅಮೆರಿಕಾ ಸೆನ್ಸಕ ದಿಮಾದ ಅರಿಮತಿ ಹೊಂಗಾಕಾರಿ ದಿಂಬೋಳ ಅನ್ಕಾಸ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನಿ ಬ್ಯಾಕೊಳ ಫಹತ ಮೆದಿನ ಟೀಮ್ಗೆ ಹೆಂಗೆ ಕುಳಿತೀಕ ಏನು ಎತ್ತರೆ ಹುಡುಗ ಕುಳಿತೀರಿ ದಿಂಬೋಳ ಮೆದುತ್ತರೆ ಅತ್ಲಾ ಫಂಡ್ ನಂಬರ್ ಕುಳಿತೀರಿಯ ಮೆಕ್ಕೇನಿ ಕುರಿಯ ಫೋನ್ ಮಾಡಿ ಬೋಳ ಮೆ ಫಂಡ್ ಮೆದುರು ಹೊರಸ್ ಕುರಿಯ ಫೋನ್ ಆಗಬೇಡ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀಕ ಬದುವೆ ಏನೇ ಮಾಬಡ ಬಾರ ಬೋಳಲ್ಲಿ ಆದಮಣಿ ಪೆನಲ್ಟಿರಿಯ ತೆರೆ ಲಿಬುಣಿ ಅಮೆರಿಕಾ ಕೀಪರ್ ಫೌ ಹಾಫ್ ನವಾರ ಮೇಟ್ ಕುಳಿ ಮೆಚ್ಚುಗೆ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಹತ್ತರ ಮೇಟ್ ಕುಳಿ ಯಾರು ಮೂರ್ತಿ ಅಮೆರಿಕಾ ದಿಲ್ಲಾಡು ಜಾಫ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕಲ್ಲಾಡಿ ನುಜ ಅಮೆರಿಕಾ ಕೀಪರ್ ಗೋಲ್ ಕುಮತಿ ಕುರಿಯ ದಿಂಬೋಳ ಪೆನಲ್ಟಿ ಅರಿಮತಿ ಅವರು ಕುಳಿತರಿಯ ಬೋಳೆ ಫೆಮ್ ಫಹದ ಜೀಲಾ ಗೋಲ್ ದಿರಿಯ ಕಾರಿ ಎತ್ತರೆ ಬದಲ ಕುರಿಯ ದಿಫಾಕ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಹಾಫ್ ಮೇ ಪೆನಲ್ಟಿ ಕ್ಯಾರಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನಿ ಪೆನಲ್ಟಿ ಎತ್ತರೆ ಅತ್ಲಾ ಹಾಕೊಂಡ್ರೆ ಡಿ ಎ ಕಾರಿ ಹುಡುಗ ಕುಳಿತೀಯ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಪೆನಲ್ಟಿ ಎತ್ತರೆ ಫಾರ್ ಗೋಲ್ ದಿರಿಯ ಎತ್ತರೆ ಕೀಪರ್ ವೆಟ್ಟಿಂಗ್ ಬೋಳ ಹಚ್ಚಿದೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಲೀಫ್ ಅಣ್ಣಿ ಆಳ್ಗೊಂಡು ಹಂದಾಮ ದತಿಮ್ ಫುರ್ಸತೆ ಫುರ್ತಮ್ ಹಾಫ್ಗೆ ದೆ ಫುರ್ಸತೆ ಬರ ಲೀಫ್ ಅದಿ ಗೋಲ್ ದಿರಿಯ ಎತ್ತರೆ ಸ್ಲೀಮು ಬರ ರಂಗಳ ಫುರ್ಸತೆ ಗೋಲ್ ಪೆನಲ್ಟಿರಿಯ ತೆರೆ ಲೀಫ್ ಐ ಜಮ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲ್ಯಾಸ್ ಪೆನಲ್ಟಿರಿಯ ಕ್ಯಾರಿಂಗ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ ತೆರೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀರಿ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಅರಿಮತಿ ಇವರು ಕುಳಿತೀರಿ ಅತ್ತ ಮೆದುರು ಹೊರಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಅಮೆರಿಕಾ ಪೆನಲ್ಟಿರಿಯ ಕ್ಯಾರಿಂಗ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀರಿ ಬೋಳ ಎದ್ದು ಏನೋ ವೆಟ್ಟು ಕೀಪರ್ ಬೋಳ ಅತ್ತ ಎಲ್ಲಿ ಏರಿಯಾ ಬೇರೆ ಕುಳಿ ಕುಳಿತೀರಿಯ ಏನು ಮೆದುರು ಹೊರಸ್ಕೊ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲಿ ಬೋಳ ಹಾಫ್ಗೆ ಮೆದವರು ಪೆನಲ್ಟಿರಿಯ ಕ್ಯಾರಿಂಗ್ ಬೋಳ ಅರಿಮತಿ ಬೇರೆ ಕುರಿಂಗ್ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀರಿ ಬೋಳ ಈ ಫ್ಯಾನ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಹಾಫ್ತರೆ ಕುರಿಯ ಫೋನ್ ವಾಲೆ ಹೆಣ್ಣ ಕುರಿ ಜಸ್ಸಾದ ಹೆಣ್ಣ ಮೆಸ್ ಕಾರ್ಯ ಇದೆಯಾ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀರಿಯ ಬೋಳ ಬೇರೆ ಲೀಫ್ ಹೆಂಗೆ ಎಲ್ಲು ಎಲ್ಲ ಮಿದ್ದರೆ ಅಮೆರಿಕಾಗೆ ಎಲ್ಲು ಎಲ್ಲಿ ಬೋಳ ಪೆನಲ್ಟಿ ಕ್ಯಾರಿ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀನಿ ಫಹತ್ ದೀಫ್ ಏನ ಕುರಿ ಹಾ ಮೆದಾಸ್ ಅವರು ಕುಳಿತೀರಿ ಕೆಣ ಬೋಳತ್ಲೆ ಮೆದುನ ಕ್ಯಾರಿ ಹಾಫ್ಗೆ ಮೆದವರು ಮೆದುನ ಕಾರಿ ಫಾಜಿರ ದಾಮಂತ್ರೆ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಕುಳಿತೀರಿ ವೆಟ್ಟುಣಿ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ರೆಫ್ರಿ ಹೆಂಗೆ ತೆದ್ವಾರಿ ಕುಳಿತೀನಿ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ಹಾಫ್ತೀನಿ ಫಹತ್ ಜೈಲಾ ಕುರಿಯ ಫೋನ್ ಮಾಡಿ ಬೋಳ ಮೆದುನ ಕ್ಯಾರಿ ತಂಗೊಳ್ಳಿ ಫಹತು ಕುರಿಯ ದಿಂಬೋಳ ಅನ್ಕಾಸ್ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀನಿ ಅತ್ಲಾ ವೆತರೆನ್ ದೀಫ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಸೆನ್ಸಕ್ ಅದಿಮಾರು ಕುಳಿತೀರಿಕ ಏನ ಫಹತ್ ಸೆನ್ಸಕ್ ಅದಿಮಾರು ಅವ್ರು ಕುಳಿತೀರಿಯ ಅಮೆರಿಕಾ ಹಾಫ್ ತೆರೆ ಕುಳಿದಾನೆ ಅಮೆರಿಕಾ ಕುಳಿತೀರಿ ಅರಿಮತಿ ರೀಮ್ ರೀಮ್ ಕುರಿಯಂಗ್ ಎಡಮ್ಸ Adams medine Richards. Richards kuri fana bola peri atre fato ne kas keeper keeper kuri fana bola Australia ha meda sab Australia kuntri. Bola laf down tre America kun jatta ha backola fato din bola atle sensa ka carrying as team ko hen kuntri ka deep carry kuntri jasal. Adams Korea Dimbol America Kuntrin Atlant senza Kadman Australia half tren quello che fatta Korea Gila fatta in quella mamma de sfata di ni America senza Kadman per Kuntrin una bola attacco Korea di medio una carica per Kuntrin che una bola con anche sback la fatta America Kuntrin in un half tren e una Korea Dimbol medio una carica Atlas tango le fatte Gila fa anche sen Kuntrin una Korea Dimbol arima tinga anche as Reims Atlas Atlas medio una horaso Korea fa la bola medio una penalty a carica arima tinga una carica fino giù bear with me di Ellung Australia leaf moti Fawha from 22 minute ku leaf match ku first ball 7 minute ku leaf mi vani ad mi sa bo referee kare from a laugh hydration break and what fembo da kulun tren of fursat me dine ad Australia ge ire match ku le Australia di America Australia ge team badar Australia ge gom ge abade ki 27 million anikulu America ga abadi ke 30 ga 40 million barabar tafat abadi ga de team ga de gam ga bhai fau half on 23 minute no ta match ke first overs 1 minute kule finger mihar me wani America de lar jahaf Australia ka lar no jemi mecha hamengar de team kulun tre so na so ti team point leaf mihar me natija ga America moti half point ga 3 point ga Australia ad mihar fembo uriha ko dreves as me to be bench kari bench kari as ti bero am goti ga lumun danna ala he kulun tren irsha de tam fene de minuta 3 minute ade trega me hydration break medani fembo dan deba ut kolam medani am gote so me har me fene danu tibi support no vara gina de ke america support no me la fene gende ade image me kule venius america ka vaati dan furala ha gagan ka gina oti am america support de team kulun tre me sadiyo sam bench kare vahar dakala me tibi as Fembo da Tibiru ga de team continue sport adi official na swaha da kalan Australia team ba alu kon me kurin Australia world cup ge skule er fenne hama vara rangla kurme kule mun da man jara ma fenne ge de ha master kurun tre Australia ga team ge sabati bi enes mere match bala da ro hama alu me danwa hai match ferne sur ha mole me kule ta fenne ni America kurun tre Furta maaf ke samuli match dominate ko gen kunun tam femuni America team adi mihaf ke sama Australia detin forsete libune kamaku muling he mi kule ta ma fenga me dani hama America team haddi ha minatu mihar moti inga furta maaf haddi minatu inga fenga furta maaf natija adi soti America ke Australia lande nu jehi ani kulum fasha me har referee ishara ko life yeriya elli bola half ke meda sa America kontre Australia half tren kuri fona bola penalty ya kare Australia kontre difa ko kuri fona bola half ke medinga sa manikas America kontre ya jahan matre mera America kontre mot fal ko Australia half ke gyan ka medinga sa mo ari mati leave jeho australia country bola ba wala harmati kuria phone wala kurmati ba america country bhori ene ga natwa kuria phone wala bola penalty carry america after america country kuria phone wala bola australia country atte farmati mari wala bar bar dwef kuria as penalty dear carry country denje bola america country atte difa kuria phone wala half me dasam bola fem fatang me jeleni america half tren jilas penalty ya carry hor kulun tre kane bola atla matmati kuria phone wan je bola mezer hor aso ge me ngone ne asen saka di malo australia kulun tre bola difa මෙතුන්ග වැරක්කෑන ලීෆෙන් අල්ලම මරිකයි එමරිකෑන් කුරුන්තරය අර උලෙකාද ශාරතවේ සාධ නම්බර කුරුන්තරයාය කෝට් කොමසරක බවාහ දක්කා දඩු දක්කාව ඇමරිකා හාතර මරික කුන්තරින් කුරිය ෆොනාද බල ඔස්ට්‍රලිය හාතර මෙහා මෙදස ස්්‍රය කුන්තිර අත්ලැ අතේ මඩමන අරිමති කුරින් අසන රත් අරිමච කුරිය දිම් බෝල අත්ලයන් කරමදන ඉටලියයානො ඉටලියනො බෑ කොල පාත දිම් බෝල සිරිකාටි ද ඉටලියන ඉටලිය මෙදන කෑන බල ලෑස් මෙතර හුරස්ක මරික හතර ද ට ම කුරිය දිම් බෝල ල අනිර අනිමති කුර ො මරික කුන්ත ග සසකර කුන්තර ගී නක මරික කුන්තරින් බෝල හෝද හොද පහතු මෙතර එඩම් ට ට ට බල ල කුන්තර දමතර අනික මරික කුන්තර බල දමතරක ඔසය කුන්ත ත බොහ ද මරික කුන්තර බල අරමති කුරිය ද ල කුන්ත ට තගල පාතර කුන්ත ජස්සල. ඇමරිකාය මේලති ලිබවේෆජයහු පවාාවන් අරාවිස් මේට කුලේ මෝති මෙචක හැදදිහ තින්මයට කුලේෆෙන්ර දේශුමක නතිජය මති ඇමරිකා දයෙන් ඔස්ට්‍රේලිය කුලන්ච ඇමරිකා සාධ නම්බර කුන්ත්‍රිය මිහාර කුළමේනේ නුව නම්බර සෑබනි නුව නම්බර පිපි ෆේබී සාධ නම්බර කුළම සාධ නම්බර් පෙපීගේ බදලූග කුලමිනිකුති සාධ නම්බර් බහෝල්ට කුළුම් පර්ෂයගේ ඇමරිකා කුළුන්තරින් එමන් හා පෙනට අද මාල් අරමතින් බොල අත්ලයක් තිතරින් කුර ොනල් බෝල ඇමරික කුන්ත්‍ර කොට ගොල්ල නකර ජීවරි පහතු හනම්බර කුන්ත ඔස්ට්‍රේලයා ගැන කුරි ාදාගලු ්‍රිකාර ල ජෙහුන් දිහමති ඇමරිකා ඇමරිකා මදස. ර ල ඔස්ටලිය කුන්තරිය ඔස්ටලයා ගැටීමගේ සවිස් නම්බර් පොකෝ නෙක් පොකෝන එග එ ඉන්ට්‍රි වාහ දක්කාලා ජෙහුම් කුරිය ෆොනවාද මේගි රිය ොනවාද බෝල ස්ට්‍රලිය හ තරේ හ මෙදස මරික කුන්ත්‍රය බෝලත්තය කුරිය මෙ ිල්මනස් පෙනටිය කනතිම ජීලාප ගරිදිය කුන්ත්‍රක නට්ව පාතන් එබරිදාාව තංගොල පාහ මෙදසර කුන්ත්‍රය දී එ අරිමති මෙතරය කුන්ත්‍රක එන බොලත්තය පෙනට කනාදම දි බල ස්ට්‍රලිය කුන්ත්‍ර හතර අත්ලගේ කුරිය මේනනි ෆස් නම්බර කුන්ත්‍රිය රොබින්සන් අදදා සිංසකල් කෑරි ජීල බෑකොල පා ජීල කුරිය දේ උල නික පාත බරද ය කුන්ත්‍රක පාතන මෙදරු කෑරි. දිම්බොල අත්ල අරිමතින් කුරිය දිම්බෝල අත්ල සංසක කෑරින් කුරියෙන් හස් කුරිය දීව හ්කි මෙදා හිස්සාබුන් අරිමති නොග කෑරින් කොට්‍රල් කොල්ලැන් කුරියෙන් හස් තංගොලි පාතු පෙල්ටිය කෑරි එමරික හතරේ මොල ස්ට්‍රලිය කුන්ත්‍රින් පෙල්ටිය කනා දිමාල් අරිමති නොග කෑරින් බොලත්ලහ කුරිය ඉටලියයානු දිම්බොල මොල්පෙට හත ද සසක ම හ කුන්ත්‍රිය ස්ටලිය කුන්ත සසක ගන ලි බදක හ කුන්ත්‍ර න කුර හ දස හි නම්බර දී හි නම්බර කුන්ත්‍රිය කුරියම් මෙදන වල්කාට කර හර නම්බර න සල්කට පෙට ම ගෝදරිය දිමල් පෙනට ඇත කුර ගද බල පෙනටිය තෙර ාරු මරි කුන්ත දිාකර බල ස්ටලිය කුන්ත ජේතු අනික මසයකුර පෙන ගෝදර අරන කන බල කුර ද හරිමතින් බේර එල්ලවා. ඔස්ට්‍රේලයාගේ එල්ලුම එතන ඔස්ට්‍රේලයා කුරුන්තිරිය බෝල ජහම මුතරය රෙෆ්‍රී කාරයට ෆොමිලා හැමති මෙහර අන්න මෙහර රිප්ලේ සාද නම්බර් කුරුන්තිරිය මෝටා බෝලය මසේ මෙහරනික ඔස්ට්‍රේලයාගේ කුරුන්තිරික බදලපුරේ ඔස්ට්‍රේලයාම ෆේබී මේරි බාවිස් නම්බර් කුරුන්තිය ඉරවීන් ඔස්ට්‍රේලයා කුරුන්තිය බොල හැන් දාමතන ඇමරිකා කුරුන්තිය මති ෆාල් කොස්ස ඔස්ට්‍රේලයා කුරුන්තිය මති වෙට්ටි වී නම්බර් කුරුන්තිය මොල්පෙටෝ මෙචුග හැද්දිය හැම්මිනට මිහාර කුලේ අද ෆව් හාෆගේ මිහාර මති තිරිස් දෙමිනට කුලේ ඉරුවා දේශුමකුන් හම කුරී මති ඇමරිකා ඔස්ට්‍රේලයාගේ ඔස්ට්‍රේලයාස් මිහාෆග කුරී හාෆර රඟල ෆුරසත්තු ලිවිජ්ජ දෙතින් හතර ෆුරසට එන්න ස්කෝල මාජ කොල්ලේවර නුවගින් බෙදනිහ ෆ්‍රී කාරිගට ෆොම ලෑ කුරිය ෆොනල් ොස්ටේ දකුන්තරී මෙ පැනට අධමාන ඇමරිකා පැනට මන් කුරිය දම් මසය කුරිය තන ඇමරිකා කුන්ත්‍රය බොල බේරකොල් ලෑ රොබින්සන් පැටේ දමන් බේරකොල්ල බොල ඔස්ට්‍රේල ගෙල්ල ඔස්ට්‍රේලයා කුන්තරින් එල්ලන තින් නම්බර් කුන්ත්‍රිය සිරිකාටේ එල්ලි බොල පහත හාක මදහස මරික හතනක සිරිකාට ද පැ බල කොට කුඩ නගද කුරමති හරි කුන්ත්‍රියගේ ජිහිප දියගත ටිල්මන ගී කෝනක ඔස්ට්‍රේලිය දීබේ හතරවන කෝනර් මැචුගේ දිහවන කෝනර ඇමරිකාගේ පැනටිරි අතරේ ඔස්ට්‍රේලිය තින හකුන්තරින් කෝනර් නගරදන ගස් නගාදීම් බෝල පෙනල් ටිරිය අතරේ පෙනට පට කාර ඔස්ට්‍රේලිය කුන්ත්‍රය ෆොමර මික කොන්ති ක් ේරිය බේර හරි ඔස්ට්‍රේලිය කුන්ත්‍රිය කුරිය ෆොනවාදර මරික කුන්ත්‍රය ති වෙට්ටි කුරි ෆවදා ගුලින් ඔස්ට්‍රේලිය කුරි ෆවදා ගුලින් මරික ලි ජම කුරිය ෆොනවාද බෝලස් මබට මත්මතින්ද ඒ සෝල නම්බර් ෆ්‍රීමන් එමර ෆර්වය කනුලා තෙද වෙච්ච ෆවහාෆුන් තිරිස් හතර මට කුලේ මෙහාරම ති මේචු අධ්‍යමයට කුලේ ගෑගලක අහදන අධ්‍යමයට කුළු ෆුරිහමනි පවවාාන් තිරිස්.

0: మీ కోటా ఫ్యాన్ ఉంది వచ్చే స్కూల్ ఇంకెత్తాం మిత్రం కులం కోరి మిత్తం ఇవి అప్పుడు మీ దండవాలి దెన్ మీరేం బదులుకురా దీమ బయదార్ మీ దీమకి మొరకో మొరకోకి ఆబాది తీరిస్ అమ్మిలియన్ మీ హుంగుడే గౌమే దెమ్మి తీసుకోట్లేండి ఆబాది ఫస్ట్ మిలియన్ మీ హుంగే ఆబాది మేము తోడమన్న ఫెనిగి మిద్దని మెత్తకి గొత్త ఫిరముగ రస్మి ఆతాకీగ మేము గడియ బయదారు బస్టన్ గడి మిహారు మిహారు ఎజహాని హై మీతో బస్టన్ గడి మిహారు హైజ్య మగవతి మేవులని రాజ్య గడిని తినే జహారు మీ బస్టన్ గడి జహానిక అవునన్న మీ హై జహాన్ ఇంకైతే హై జహాన్ అవునన్న గడిని తినే జహారు ఏమన్న హవీరు హై జహాన్ మీ టైం డిఫరెన్స్ భగవతికి తఫాత్ మీద అన్నవాళ్ళు ఒరిహా కుళం తెరినా కోచం అది రిఫింగ్ మిహారు ఆ సెంటర్ సర్కిల్ కార్యం మేము అడుకోదని అవి అభిహూరి ఎన్ఎంఎస్ ఇంకే ఇంకే ఈరోజు సరిగ్గా మిహా దీమ మిహార్ ధనీకం స్టేడియం ఎఫడి తమకుడు బుడ హియా ఎడిఫడి ఫడి వర బుడ అవి స్టేడియం వరహా గ్యాండ ఎక్కెద్దే తిమ్ ఫంగి ఫిలే కాదు గొత్తక మీ ఉన్న కొలిబదాలే గొత్త తయారు కుఫా స్టేడియం కొమ్మె ఫంగిలాగ్గి వ్యతిరేక వీడియో పెన్ను తక్క అఖీగ మీ ఉన్నని
1: National Anthem of Scotland.
0: Mehasam tebon de adu vidan Scotland ke gomi salam.

0: ఆడిపోతాం, గుట్టు ఆఫ్ అని. ఇతరు దెక్కి ఫస్ట్ మినిట్ ఎక్కితే దేమేట్టుకోండి మిచ్ ఈ ఫెయిల్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ కొంతే మత్ మత్తి గోల్ ఎరుతారు, బోల బోల్ దిఫా కురి బోల ఎరుతారు, ఫెన్ జేల ఫాతుంది బెని కానోస్ కానోస్ కురి ఫోన్ వాది బోల స్కాట్లాండ్ హాఫ్ కి తెంగ హాఫ్ కి మిదా సబ్ ఫస్ట్ నంబర్ బ్యాక్ వల్ ఫాత హెండి ఏరే బెర నకొరు కీపర్ హెండి ఎన్ను బెటాసన్ పెటాసన్ బ్యాక్ వల్ ఫాత ఎరుతారు కీపర్ కీపర్ ఏరే బెర నుకు మిదా బోల కాగే నుకు మిదా తీతి కురి హరి మత్తి హాఫ్ కి మిదా సబ్ 13 నంబర్ బోల్ ఫెన్ కురి జేని రోబర్ట్సన్ 13 నంబర్ 3 నంబర్ పెటాసన్ కురి ఫోన్ వాది మసే కురి కురి ఫోన్ వాది పెటాసన్ ను రోబర్ట్సన్ ని రోబర్ట్సన్ కురియ కొలం తిరగిన ఫహాతన్ కేస్ రోబర్ట్సన్ రోబర్ట్సన్ నెంబర్ ఫహాతన్ తే నెంబర్ హెండ్రీ హెండ్రీ కురి ఫడ వాది మాత్ మాత్ మే గిన్న బోల కారి దే కొంత వెట్ జే బోల అవుత సరి మతి బేర్ బేర్ గంది స్కాట్లాండ్ కొంత గ జేలాఫ్ ది ఫెల్ కురియ బ్యాక్ ఫహాత ఇదే బోల హాఫ్ కి మిదాయ సాబన కేస్ దివని స్కోర్ దెన్ కొంత కురి ఫోన్ వాది బోల్ డియర్ కారి కొంత బోలం కురి దిఫా కురి పాన కే సత్తాఫ్ బోలం మెక్ టోమినే కురి ఫోన్ వాది బ్రో ఫహాత మరుకు కొంత దిఫా కురి బోల సంచాక క్యారింగ్ అనక స్కోర్ దెన్ కొంత బోల తాఫ్ అత్త హెండియ హెండి కురి తిరితిన ఫోన్ వాది నవంబర్ ఫాగసన్ ఫాగసన్ కురి హారి మతి రోబర్ట్సన్ రోబర్ట్సన్ బ్యాక్ బ్రో ఫహాత ఫాగసన్ ఫాగసన్ కొంత కొంత తిరితి కురి దిఫా మతి కొంత కొంత బోల ఫహాత దమ్మల కాదే కొంత నట్టు వాది కురి వణు బదులు హారి మతి సంచాక హరస్కో ఫస్ట్ నంబర్ బోల్ ఫెన్ కురి జేదిన హెండి హెండి కురి ఫోన్ వాల్ బడ్ ఇత్ర బన్న కురి జే నంబర్ బోల్ దేవత సేర్తే కీపర్ ఎడమ్స్ వన్న కురి ఎడమ్స్ ఎడమ్స్ బోల్ ని దేవత సేర్తే ఫాతు కీపర్ మొరకో గోల్ కీపర్ కురి ఫోన్ వాదని సాలిస్ ఫస్ట్ మినిట్ కొలవి దెక్కి ఫస్ట్ మినిట్ ఇతురు గుత్ ఏగతరే 4 మినిట్ కొణిమి బాకి సాలిస్ ఫస్ట్ సెకండ్ ప్రథమ హాఫ్ నిమి కొలమతరే స్కోట్లాండ్ కొంత వెట్టిచి మురుకో కొంత బోళతాయి దామ సేకునకి స్కోట్లాండ్ కొంత సహా జిహిలా మురుకో కొంత బోల్ సహా కొంచెం జిహిలని హాఫ్ కు మిదాసం కురింగ్ ఏరియా కారి కొంత జస్సాది బోల్ ఫాతో నాకు జస్సాది మిదన క్యారీ మజ్రావ్ మజ్రావ్ కొంట్రో కదా బ్యాక్ బోల్ ఫాత నాకు రియాద్ రియాద్ బోల్ కురి జిహిలని సంసా కత్తే బాధ కురింగ్ అస్ మిదన హోచ్ కురి మిదన మతి అయ్యూబ్ అయ్యూబ్ కొంట్రో కదా కురి ఫోన్ వాళ్ళ మసేకున అయ్యూబ్ ఎన్నో తీయ నంబర్ బురాహిం బురాహిం బ్యాక్ బోల్ ఫాత కొంతరే ఇసాయం ఇసా కొంట్రో కదా కురియం ఎనోయ్ ఎన్ బ్యాక్ ప్రొఫాత్ అనేది చెస్సాది రియాద్ రియాద్ కొంట్రో కదా ఎనోయ్ ఎన్ బ్యాక్ ప్రొఫాత్ రియాద్ హాఫ్ మీద సమ్ రియాద్ బోల్ హమ్మ హింగాద కురియం అన్నని ఇతరు హామవికి కొడత మహాఫ్ కొండు మీకు ఎదియే కొడత మహాఫ్ కి కొడు నిమిగి ఎదియరు దేవన మెట్టుతారు ఇక సైబర్ కామె కొద్ది గోదాకి ఏకస్వకం డొమినేట్ కురం ఏనని మొరకు దేవుని హాఫ్ కొడు వ్యాపిస్తే రమిజావాలి కొద్దాను
1: శుక్రియా వాసిఫ్ హరమన్న వర ఫోర్ గద కుళుమకాయకేగ మొరకో మ్యూగుత మ్యూతి ఎకెస్సుమగ్ లీడ్ నగా ఇంకో మ్యూగుత బ్యాదర్ ఓమిన సి గ్రూప్ ఎకెస్సుమక బ్యాదఫియ మివగుత మ్యూతి థిమ్ పాయింట్ లిఖ మొరకో మివగుత ఇంకేత మునిమేనిస్ ఏమి ధన్యవాది మిహార్ మిగుత నిమిజీయ మొరకో లిబేన థిమ్ పాయింట్ ఏం విద్య వాణి హతరే ఏం వి అనకాస్ అవర్మెంట్ హీవని మీ గ్రూప్ తంకుడు ఫోర్ గదవాణి మిహార్ ఏరు థిమ్ పాయింట్ ఉన్నాని స్కాట్లాండ్ అవస్ అది హతర పాయింట్ మొరకో దెంగతి బ్రెజిల్ బ్రెజిల్ మిరేగ మెచ్చు మొడవాణకమ్మ గెంబేకు దఫాకురని ఇంకొక బ్రెజిల్ అవస్ వాణి హతర పాయింట్ ఏమి తంకుడు ఫోర్ గదకుందాని స్కాట్లాండ్ హైటీ మెచ్చు గమ్యతి కుళీఫ్ ఏం విమ అవర్మెన్ హీవని ఫోర్ తంకుడు గదవేద్దాని గ్రూప్ ఒక మీ గ్రూప్ వెగెందాను అది అవర్మెన్ తిబేఫ్ మేము గెనిస్తేనే మొరకో అది స్కాట్లాండ్ కూడా మెచ్ స్కాట్లాండ్ మెచ్చుగా మీ అవర్మెన్ మేము ధన్యవాది తిబేఫ్ మిహార్ మీ సి గ్రూప్ మెచ్చితో మిహార్ ఒకరి లివరి పాయింట్ ఒకరి దెన్ అవర్మెన్ మివగుత బేదారుగా ఎబ్బా ఫెనే బై లఫా కురుంత వరల్డ్ కప్ కామ్యాబ్ కురుముగా కుంకుమ బయతో కామ్యాబ్ ఖురాన్ మీ కహల మాలుమత్తకవేస్ అవర్మన్న ఎక్కిగొత్త లిబెమం ఇబ్బంది ఎగుతం ఆహకొల్దే ఎగుతుగా మెచ్చుగ్గు దిహ దిహ టీమేగ్గి వాహక అవర్మన్న ఇబ్బంది అక్కాదివే మీ లఫాకురుంత ఎగుతం మీ వరల్డ్ కప్ కామ్యాబ్ కురాణ లఫాకురుంత బేదారుగా ఫ్రాన్స్ 90% ఇంగ్లాండ్ 12% స్పెయిన్ 12% ఆర్జెంటీనా 90% పోర్చుగల్ 1% బ్రెజిల్ 1% అది జర్మనీ 1% నెదర్లాండ్ 7% నార్వే 3% అది యుఎస్ఏ 10%